ఈ పిల్లలు వాక్టిలో కూడా సెహి మొయ్యమన మసి కుట్టా మీద టైన కొమ్మి మగాయల ఒళ్ళు మీ నాలుగు నసకెండి మీద చీటుట్ట విట్టిలో టానియోగా హాయ్ సులి సిలిన్యరికు హౌస్ కంటే హప్ప మౌలింగ్ని అటోక్సిగా హగమా సులి ఇమెయిలింగ్ అయ్యి ఓక్ నువ్వు మీ నూనె చెబు మిలో హప్ప లాక్టు ఓక్ కుట్టోరాపి మీ హప్పట్ నువ్వు లాక్టు సుగు యొక్క పలే లాక్సు లాకుట్ అనుగులు తిల్లు సెహిన్ని టుమిక్ ఫోర్టీ మిత్ సిక్స్టీ మిత్ సుగుని లిమ్మిక్ ఒక్కోని హక్లుటి ట్వెల్వ్ సని కిలోమీలో సుగు లాక్ మీ ఓక్ అనుగులు తిల్లు సెహిన్ని టుమిక్ థర్టీ మీ ఫిఫ్టీ ము సుగుని లిమ్మిక్ ఒక్కోనిగా టెన్ ఉమియోక్ మిలు సుగు లాక్ మీ ఓక్ అనుగులు తిల్లు సెహిన్ని టుమి థర్టీ మిత్ ఫిఫ్టీ మిత్ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగా ట్వెల్వ్ ఇనుక్ చుమిలు సుగు లాక్ మీ ఓక్ అనుగులుటి వన్ ని టుమిక్ ట్వంటీ మీ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగా సెవెన్ పువ్వుని తుమిలు నువ్వు ఎలాక్ మీ ఓక్ అనుగులు తిల్లు సెహిన్నిలు నిక్ ఏలు అకునింగని ట్వంటీ మీ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగా నైన్ అకులి విమిలు నువ్వు ఎవరు లాక్ మీ ఓక్ అనుగులు తిల్లు నిక్కి టుమిక్ నిక్కి డుమిక్ ట్వంటీ మీ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగా ఎయిట్ ఇవి విమిలు నువ్వు ఎలాక్ మీ ఓక్ అనుగులు తిల్లు అటోంగ్ ని టుమిక్ ట్వంటీ మీ ఫోర్టీ మిత్ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగాలు ఫైవ్ సల్లు నీళ్ళు నువ్వు ఎలాక్ మీ ఓక్ అనుగులు తిల్లు వన్ నీవులు అటోంగ్ నీవులు అక్కునిగాని ట్వంటీ మిత్ ఫోర్టీ మిత్ సుగుని లిమ్మిక్ అనుగులు అనొక్కాలి ఉమిలాక్ని అని ఫోర్టీ మిత్ సిక్స్టీ మిత్ సుగుని లిమ్మిక్ ఒక్కోనిగాలు